సగని సపాని స స మగని సపాని సని స ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప

న్యపతంశ్చ గర్భాః రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః రామోద్రికూటేష్వస విప్రవాసే స లక్ష్మణో వ్యాత్ భరతాగ్రజోస్మాన్ మాముగ్రధర్మాత్ అఖిలాత్ ప్రమాణ.